0: మచనాం దేవా
1: మగమలై కచానస్ హవా
0: నక్కునాం దేవా
1: థోడా సచానస్ హవా
0: ఊరనాం దేవా
1: మలై విడచ సానస్ హవా
0: విత్తనాం దేవా
1: నీ అత సగళచ చానస్ హవా నావనాం దేవా అత సగళచ చానస్ హవా
2: श्रोते हो दादा कोंडके यांच्या गीताला संगीत होतं राम लक्ष्मण यांचं. बोट लावीन तिथं गुदगुल्या या चित्रपटासाठी महेंद्र कपूर आणि उषा मंगेशकर यांनी गायलेलं गीत आपण ऐकलं. आपण आस्वाद घेत आहे मराठी चित्रपट संगीताचा आकाशवाणीच्या सांगली केंद्रावरून.